దప్పెరిపోయి నాయన పత్తినే ఇజ్జిగే ఏర్న శోషణెగు బలియాతేన ఆను ఏళనే క్లాసుడు పాసుగే ఎణ్మనెక్కు సేరేరే దుడ్డు ఇజ్జందినేకు ఉంజి వర్ష బెందుదు బొక్క సాలెగు పోపెందు ఇళ్ళ కైతల్ద ఈ కార్ఖానెగు సేర్దినిగే ఇని ఇంచ ఆండు ఆయే యంత్రద బెల్ట్గు తిక్కుదు తీర్దినేయిన తూయినక్లిన జూవ సంకడ ఆత్తండు పొడి ఆతినాయన కైకారు మండే ఒట్టు మల్తిన ఎంకు ఒరానే బతుకుద అర్థ ఈతెనే పంపిలేకద వైరాగ్య బతుదు జూవుడు దాతే దాంతిలేక ఓలా మూలెడు బూరండే మాలికె బత్తే తూయే అక్లాస బుడియే కంగాలాయే ఆండ కై కట్టుదు కుల్లుజే రాతో రాత్రెడు అప్పెనులెపుడాదు పరియార పణ ఉందు ఒంజాతు నోటు కైకు పాడియే కేసు మల్తండ ఆపిన కష్టనష్ట మాత పణండే ఏరేర్న పాతెర కేణోడ్చింది నట్టుండేనా అతు దమ్కి కొరియేనా గొత్తాయిజీ పుణత్త కొజంటిను కొర్దు కడపుడియే మనదాని ఊరొరు బడి సుద్ది ఆనగు ఇల్లడు జెత్తినల్పనే కందుడి తుచిదు ఇస ఎర్దు సైతండిగే రాత్రి పుల్లి ఆవడాండ తన ఉంజే ఉంజి కర్లద కొడిన కళ ఉండిన బడవిది అప్పెను పాతిర్పవిరెగు ఆశ అండల పాతిర్పావున బగి తెరియందే గతిమతి సెటిలెకద స్థితియే ఎన్నవాండు కార్మికెరు అకులకులే పాతెరొండెరు ఈ కార్ఖానెడు బేలిదక్లిగు రక్షణ ఇజ్జి దురంతగు తిక్కుండ సరికట్టు పరిహార ఇజ్జి పర్నామొల ఇజ్జి ఇంచ పాతెరొండినట్లినొట్టుగు యాన్లా సేరొండే ఈ ఘటనే ఎన ఉళైద క్రాంతికారిను రపక్క లక్కాండు బిర్సుద దనిమని లక్కాయే ఉంజి మీటింగుల నడతండు స్ట్రైకిద లెప్పులెతొండ అంచనే నిగది ఆయన దిన కార్మికరిగు సవలత్తు ఎచ్చుడు రక్షణ బోడు శోషణెగు ధిక్కారా పంపిన బోర్డు పతొందు కార్ఖానెద జాలుడు కుల్లొండ పుక్కెలెరు కెలవెరు రజపాడ్దు ఇల్లడే ఒరియొండెరు పత్తు గంటె అనగా పోలీస్ జిప్పు బత్తండు గట్టిడే గోసనె కల్కియా కన్ను మలె వందు బూడ్సుకార్ద శబ్దమల్తొందు బత్తినక్లెను తూదే స్ట్రైక్ దకలు పాక జన అల్పడ్దు కీసేరు అకులు బెరిక్కు బేరెగందు దంటెదర్పునే తట్టు పూర దిక్కుదెసె ఆయరు జాలుడు ఒరిదిని యాను ఒరియే ఇంక పోడిగెనే ఆతజీ దంటెద పెట్టు తిందినాత్ హట ఎచ్చాదు ననలాత్ గట్టిడి అరేదే ఈత అనగా మాలికే కండిదిడెట్టు కన్ను దీదు కొంగరు కూలి చిల్కాదు తెల్తొందిత్తే అప్పగ ఎన కన్నుగు ఆయే ఖడనాయకెనే మాలికన చేంబరుడుదు పోలీసిరు ఎన ఇచారణ మల్తెరు బుద్ధి పండెరు కల్కుండ కూలి తాల్పావా పండెరు ఎంకులా హటనే యాను పెదమే పాతెరియే కుడరడ్డు కైతుదు ననమిత్తుమిని ధిక్కారోద జక్కెగిపోయాడా ఈలా యంత్రద బాయిడు పొడి ఆవడావు ఇంచపణందు ఎన కుచ్చి మీసిద కొడిని తీర్తు పూజేరు ప్యాంటు జారవడా కేండు నెత్తిగు బొడుదు తెల్తెరు బడబడ పజ్జెలు పిరపోయా జీపు మితెరందు రౌసుడు గిడుపునగా యాను బోనుడు బూర్దిన పిలితంచ మణిప్పంది తూయే అకులు బోనుడుప్పును ఎలియిందు ఎన్నుండెరా దాన్నే ఉంతురేగుల బలదాంతిలెకాయిన యాన చేంబర్డే తరితిరుగుదు బూరియగే ఏరా దెర్త్ సరీటే జపుడెరిగే ఎంకు మతిబత్తిగిన మేకైబేనెడు లక్కెరెగే బంగ ఆండు జితొందే అలచనె మల్తే ఒరేనొరి అన్మానుడు తూవొందు మాలికడ చాడిపొసుడొందు చుంగుడి కాసుగాదు మాన అభిమానను అడవు దీపినంచిన ఈ కార్మికరే నమ్మొందు అన్నేయగు ప్రతిభటనే మల్పులెక్కనే ఇజ్జి ముల్ప బెన్పినకులు మా తెర్ల జడజీవీలు మొకలెగాదు యాను పెట్టు తినొడత్తందే శోషణెగు పరియార నాడెరెగాపుజీ ముల్పనే ఇత్తెడ యాన్ల ఉరి జడజంతువే ఆపే ఎచ్చిగి కార్బరుగుపోయడ మాత కొడిడ్ల ఎనన్ తుచ్చుననే వ్యవస్థ ముల్పోండు దుష్ట చక్రవ్యూహద నడుటు అభిమన్యున చలబలత పొరుంబాటద పలల దురంతనే అత్త ఈలోక మల్లె ఉండందు ఆండ ఎనలెక ఎత్తినాయన్ శాంతిగు క్రాంతిద సాధిను నచ్చంబినాయగు తర్కునకులేరు బ్రిటిషర్న భారతుడాండ సుభాష్ చంద్రబోస్ అరవింద ఘోష్ భగత్ సింగ్ మంగల్ పాండే లెక్క ఎత్తినక్లెన గుపిత దళకులిత్త ఆండ అకులులా అన్బేసిని బంగనే దేశద స్వాతంత్రద ఆదర్శగాదు కొర్తిని అకల్న జూవనే ఈ కాలుడు ఎనలెక ఎత్తిన దళిత బిత్తుగు క్రాంతిద సాధి కనతనే అంచాదుపునగా యాను శోషణెగు ప్రతిభటని మల్పందనే బతుకుడాపుండు బతుకుబొడ్చాండ మణిపందే సయ్యుడాపుండు ఆండ ఎంకు సయ్యరెగాపుజీ శోషణిన తడపునేకు దాదాండల మల్పొడే పంపిన ఉళ ఉర్బు సయ్యరెబుడ్పుజీ ఓలాండల ఎంచాండల సయ్య ముట బతుకొడు
ಆಂಡ ಸುರುಟು.